వెరి రసకలాంగి గిన గినేం ఫాఫ ఫుసవ రహ్మతుగి వెరి రసకలాంగి ఎవరెం హోది నుబ్యాఖంతక ఎఖలాంగె ఎవరెన్న వగుతుం ఐకాబ్ దివ్వానమ ఎవరెన్న అదాబ్ అవస్కుర వీస్కం కషవరే అది కియత్త ఎవరెన్న ఖండేళిగిం వా వగుతెవ్వే ఏం రెకిగింగుస్ వన్నాన తనెం ఎవరెన్నక నుఫెన్నానితే.

ఫహె ఎదెకండు దెమెదు గుళును హిసాబ ఎదెకలున్న వాసలు వెవును హిందు ఎదెకలుంగె ఎకుగా గెందెవి లొనుళి మహుగె మతిం ఎదెకలుం హందుమని తిజ్జే ఫహె ఏరు ఎమస్ హని హని మగకున్ లాగిం ఖండుగ తెరియం హింగజ్జే.